0: సౌరి నిధ నిప మప గమ నిధ నిప గమ రే సౌరి రే సత రే రే సత గ గమ రే రే సత
1: నిధ నిప మప గమ
0: నిధ నిప మప గమ
1: నిధ నిప మప గమ
0: పాస్కోటి గావ మావు రుతమే గావ మా తాతిన్ తిన్నా తాతిన్ తిన్నా తిరిగిడి తిన్నా
1: తాతిన్ తిన్నా తాతిన్ తిన్నా తిరిగిడి తిన్నా తిరిగిడి తిన్నా.